0: వంచిన పఠౌలిన రాధికా కే ఆమా వంచిన పఠౌలిన
1: దిన్ బరి పని గౌన సక్నుంచా.